కొత్త మళ్ళీ అప్పుడే మతక్ కరణ పుల్వాం సునీల్ పెరేరాగే జనప్రియ ఉన్న గీత సునీల్ పెరేరా అపాత్ర నొసిటియా అప్పట పుల్వాం సునీల్ పెరేరాగే గీత వల్ట సమాన్ దెన్న ఏ వగేమ కొత్త మళ్ళీ గీత ఇతామత్మ జనప్రియ ఉన్న గీత ఓ గాయన కల గీత అతరిం ఏ వగేమ తమ ఓగే జీవితే గన ఇతామత్ కెటింగ్ కేనన ఓ శ్రీలంక వట హిటియ హొందమ గాయకి మిట్ Kottamalli, erinnern wir uns an Sunil Pereira, eine Legende, deren Stimme und Energie Sri Lankas Musikszene geprägt haben. Auch wenn er nicht mehr unter uns ist, leben seine Lieder weiter und bringen uns immer wieder zum Lächeln. Hier ist die Gypsies mit Kottamalli, das Lied.

తోటి కటాండ అప్పటి మతకాయ చూడమానికే బలాల యనవమే అపి డెస్మన్ సిల్లో అపే అతను నొసిటి తోగే ఇతామత్ హండబర గీత వల్ట నత్తం బైల వల్ట అప్పటి పులువన్ సమాన్ దెన్న తావమత్ వసర గణనావక్ గ్యత్ ఏ గీత అమతక నోవన గీత బవట పత్తుల హమారాయ్ అపి దన్ సమాన్ దెము తవత్ ఓగే జనప్రియ గీత చూడమానికే బలాల యనవమే అపి mit Chuda Manike erinnern wir uns an Desmond de Silva, eine Stimme voller Leben, Freude und Beiler Rhythmus. Auch wenn er nicht mehr da ist, bleibt seine Musik lebendig und bringt uns immer wieder zum Lächeln. Hier ist Chuda Manike mit Desmond de Silva.